0: ఎక్కడికి నాలు అయ్యో
1: కమ్మా ఉంటే ఆకు మొంగతాకొని వైకో
2: అన్నయ్యో అన్నయ్యో అన్నయ్యో పోయో.